0: పడిన తణత జం తప జుడత జం జం పదని పదప జం తజం పమ తణకు జం జం పమపది తగిన నిధమ జం తరిత సానిద కుకుం తగిత గరిని తజం పదని తత జం తరిగమ తగిడ జం గరిని కదరిత జం రిగమ ప పద తజం తణం సగరి నిరిత తన తాప జణుం తరిగమ పదని సారిగది నీద తదిగిణ తరిగమ పదని తదిగ నీద తదిగిణ తిగ సారిణి తదని గది నీద.
1: வாலி அவர்களுடைய கவிதை, மெல்லிசை மாமனருடைய இசை, டி எம் சவுந்தரராஜன் அவர்களுடைய குரல், பாடல் தெரிவுகளை எங்களுக்காக எழுதி அனுப்பியிருக்கின்றால் நோர்வேயில் வசிக்கும் நமது அன்பு உறவு பவன் அவர்கள், அவர்களுக்கும் எமது இதயபூர்வ